0: கேட்கிற பிரச்சனை சரியாது துலனம் அழுத்து வேறு சரியாது விமர்சம் அல்பேரண்டு ஈரக தக்க பாத்திர எங்க தூச்சி என்ன டாட்டா கட்டி பொலித்திலே பாத்திர
1: மோனே தூது பாத்திரோட தந்த மோனேக்கு தக்க பாத்திர
0: அம்மா அண்ணே பண்டி ஒரும்பத்தி கோல் பஞ்சிடு தீட்டு பத்திரை திங்கோல் பெத்துரும் ஒரும்பத்தி கோலால் பஞ்சிடு தீர்ந்து பத்திரை திங்கோல் பெத்துடு பஞ்சிடி உண்டாரா
2: உண்டுஜி
0: பாலவன் பூஜை பேர் கொரலாந்து அப்பேன கர்த்தவியம் அப்பே கொஞ்சம் கர்த்தவியம் ஆள் வல்படே ஆள் வல்படே நம் அப்பே ஆயினால் வல்படே கர்த்தவியம் ஆண்டா புடேதியாது பரப்பினால் உள்ளதா ఇరియాకల నిగంటి వల్తన మదమే ఆనుకున్న మోన తూదిప్పుజే ఇరియాకల పన్న బాంధవ్య గోతోను వేరు మదమేద మంటపకు కరియని కట్టవండ్ర బండగ మోనతు వందన ఆనన బగ్గడ పొన్ను ఎత్తిన ఎన్ని వాళ్ళు గొత్తమే వాళ్ళ అప్పమ్మకు బతుకు బాకీ పోడు ఎన్ని జాలు వాళ్ళ మెగ్గి బలాయకు బతుకు బాకీ పోడు ఎన్ని జాలు వాళ్ళు వంజిన ఎన్ని ఎన్న కంటలకు కరియని కట్టిన పుణ్యాత్మక దీర్ఘాయుష కొరు సర్వ సంపత్తు కొరు ఐశ్వర్య ఆరోగ్య కొరు గంగకి పావిత్రత కొరియత ఆ గంగాదేవి ఇంచిన మల్తాలి పుట్టిన ఏళ్ళు జోకుల నీరుడు మురుకు అదిగరి ఆత పావిత్రత గంగే నీరుడు మురుకు అదిగరి అప్పగా జోకుల అప్పిన బాంధవ్యకి ఎంచిన సంబంధం అవి హరిశ్చంద్రి ఊరు పుడుతూ అనాథ అది దాళించిన కైకి దెక్కుడు పోపరించిన పొరుతుకు స్వామి ఏర్లే హామీ వెళ్ళిపోయాలి కండని మంత్ర కొరిన పాత్రను వరిపోయబడాది కండని ఎదుగుతూ నేనని అని మారవే స్వామి ఈరేకి పోడాది సర్వ త్యాగలు అని మలిపారు చక్రవర్తి అది మెరే నిద్రించిన చక్రవర్తి నప్పుడేది కొంచెం ప్రాణ నీళ్ళలు బాధ్యత దక్కునగా అప్పగల అయ్యి నిద్రించిన గొప్పంది ఎన్న కండనికి సుఖ తిక్కాడు దుర్బుద్ధి కొడగాది మాతెల్ల కళవందు పోవంతిత్రించిన నల్ల చక్రవర్తి రాత్రి పొరుతుకు చెత్తి తుత్తిరించిన కుంటూ పక్కి అంజి బతుది కొనోడిగే మానముచ్చిన కుంటిచ్చి నానగా బుడేదిన సీరైన సరగిన అర్థ పడుతుంది తుత్తు చూడుతు ఆ పొరుతుకుల దమయంతి కేళ్ళ వంజి ఎన్న కండని గెట్టుకోరప్ప ఎన్న కండని గెట్టుకో ఈతేనే నట్యాలు పట్టాభిషేకన పొరుతుకు పట్టాభిషేకన కళవందు కాడకపోనగా శ్రీరామచంద్ర ఆదర్శ పురుచి ఆయన ఒత్తుకు పోనగ సీతాదేవి పండలికి అయ్యా ఈ రిచన్న ఈ మన్నెంకి గుర్చి ఈ రిచన్న ఈ మన్నెంకు మసణ ఈరినట్టు జ్ఞాన బరిపారు అవులు బుడెదికి స్వార్థ జాతి బుడెది పంపణాలు స్వార్థడు ఇప్పుడు బుడెది పంపణాలు భూమి అప్పిన అత్త తాళ్ళమిడి బరపడాలి ఒక ఈవనికేంటే అప్పే అప్పింది సావిర సత్తి పండితే అప్పే అవడండా సురుకు బుడెది అంటే అప్పే అప్పుడు ఇచ్చిన అప్పే చావు
2: అర్థం అప్పన స్థానమానం ఈ దాల అర్థమవుతుంది పనుపులకి నీకు జ్వలంత సాక్షి
3: ఇదివరకే ఇత్తీచెగె మంగళాదేవి దేవస్థానదల్లి నడెద యక్ష తుళు పర్వ డి మనోహర్ కుమార్ అవర రచనయ శ్రీమతి శ్రీపతి తుళు యక్షగానద ఐదనే కంతు కేళిదిరి. ఇన్ను ముందిన కంతు నాళిన యక్షగానద ప్రసారదల్లి. అల్లివరెగూ కేళ్తానీరి రేడియో సారంగ్ 107.8 FM. ఇదు బణ్ణ బణ్ణద బతుకు.

వా కమల, ఒడైపోతారుదే. ఎకాడించి జోకులు చాపరిదిపోతే నకులు లాభ ఇది జరు. ఇంతదే బలదే ముల్తులా, యాన్ రేడియో సారంగ పాడ్దే నికులుల కేనుందులరతే మాతెర్ల ఉందని ఏ పల కేనుడు ఇది పూర పాతెరుందులే. నికులు ఎన్నువరు ఉంది ఏరప్ప ఉంది పొసా అజ్జి పండుదు. ఉందు శిరువద మర్వీన్ అజ్జి 107.7 ఉంది రంగు రంగుద బతుకు.